నఖయలఫున్ తులునా యలాహు యలాహు మనున్నమ వయ్యారం వాయకొంకు ఖమున్ ఖమ్తిల్ తఖ్ తగుయన్నన్ వర్ను యలాహు ఖమ్ యల్లా.